0: ఫోటో కావన్ మై నేమ్ ఇస్ లఖన్ మై నేమ్ ఇస్ లఖన్ సజ్జనో కా సజ్జన్ మేరా నామ హై లఖన్.
1: దోస్తో लखन नाम तो फिल्म राम लखन में अभिनेता अनिल कपूर का नाम था, लेकिन इस गाने की मकबूलियत ने पार्श्व गायक मोहम्मद अजीज को सुनने वालों के दिलों में इस तरह